పాఠపుస్తక సంధ్యాబాదం సిల్బుల్ సమాదం మోగ జడుబుక్ సారం త్రిపాల్ తిహార్ విచారం గల్మాలా తిల్కలాటం దో దోతి వస్త్ర కపాటం